0: सौंदर्य लहरी, सौंदर्य लहरी।
1: శ్రోతలకు నమస్కారం. ఇది రేడియో మారిషస్ 819 కిలోహెర్ట్జ్ ద్వారా మీరు వింటున్నారు సౌందర్య లహరి అనే తెలుగు కార్యక్రమం. ఈ బుధవారం జూన్ నెలకి 24వ తేదీన నేను విశ్వ మీ సేవలో ఈ కార్యక్రమంలో మీరందరూ ఆనందంగా ఖుషిగా ఉన్నారని ఆశిస్తూ కార్యక్రమం మొదలు పెడుతున్నాం ఈ పాటతో.

Mikuteli sinattuga shotalara saundarya laharyani karyakramamlo visheshanga mikukanni chitkalu teliyajestanu aithe udayam koddisepu suryakanti lo gadapadam shariraniki avasaramaina vitamin D andistundi. శరీరంలో అధికమైన విటమిన్ డి లేకపోవడం వల్ల ఎన్నో సమస్యలు ఏర్పడవచ్చు. కాబట్టి సూర్యకాంతిని, సూర్యకిరణాలు మన శరీరానికి ఎంతో అవసరం. దాని ద్వారా మనకు విటమిన్ డి లభిస్తుంది. కాబట్టి మీరు ప్రయత్నించండి ఉదయపు వేళ కొంతసేపు సూర్యకాంతిలో గడపడం. ప్రయత్నించండి.

అధికంగా చక్కెర తీసుకోవడం తగ్గిస్తే చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుంది. విన్నారా? అవునండి శ్రోతలారా, డయాబెటీస్ లాంటి రోగుల మాత్రమే కాక యాక్నే పింపుల్స్ కున్న యువకులు బాగా వినాలి ఇది. షుగరి ఫుడ్స్, చాక్లెట్స్ను తగ్గిస్తే మీ పింపుల్స్ కూడా తగ్గిస్తాయి. ట్రై చేయండి. అధికంగా చక్కెర తీసుకోవడం తగ్గిస్తే మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

మీకు ఇష్టమైన పనికి కొంత సమయం కేటాయించడం మానసిక ప్రశాంతతను ఇస్తుంది. నేడు మానసిక ప్రశాంతత మనశ్శాంతి అవసరం అయిపోయింది.

శ్రోతలారా, పరిశుభ్రత అనేది అందానికి పునాది. వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. మంచి మాట, మంచి మనస్సు, మంచి ప్రవర్తన, ఇవే నిజమైన సౌందర్య రహస్యాలు. అల్లుకున్న

అసలు మీకు తెలుసా, అందం కేవలం రూపంలో కాదు, ఆరోగ్యకరమైన శరీరంలో, ప్రశాంతమైన మనస్సులో, మంచి ఆలోచనల్లో ఉంటుంది. శ్రోతలారా, ఇంతటితోనే మన ఈనాటి సౌందర్య లహరి అనే కార్యక్రమం పూర్తి అవుతున్నది. కార్యక్రమం విని మీకు నచ్చిందని నా హృదయపూర్వక ఆకాంక్ష. ఇంకొకసారి శుక్రవారం నాడు రేడియో మనోరంజన్ మీద తొలి రాగాలు అనే కార్యక్రమంలో కలుద్దాం. అప్పటి వరకు విష్మా మీ దగ్గర సెలవు తీసుకుంటున్నది. శుభదినం, నమస్కారం.

0: 819 किलोहर्ट्ज, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక.
2: శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారం. మన స్వరాల వేదిక తెలుగు కార్యక్రమంలో మా వందనాలు స్వీకరించుకోండి. ప్రియమైన శ్రోతలారా, మీరు కుశలంగానే ఉన్నారని శుభ నమ్మకంతోనే ఇంకొకటి సదవకాశం నాకు కలిగింది మిమ్మల్ని చక్కనైన పాటలతో రంజింపజేయటానికి. అనుకుంటున్నాను మీరు మన ఈనాటి రాత్రివేళ సమయపు కార్యక్రమం కోసం వేచి ఉన్నారు. సరే, 20 నిమిషాల తెలుగు కార్యక్రమంలో మాతోనే ఉండండి. ప్రసారం యొక్క తొలిపాట మీకందరికీ అంకితమిస్తున్నాం.

శ్రోతలరా, ఇంకొకసారి మీకందరికీ స్వాగతాంజలులు. అనుకుంటున్నాను ఈ రాత్రి సమయాన మీరు హాయిగా మీ కుటుంబ సభ్యులతో మీరు హాయిగా కూర్చుని ఈనాటి ప్రసారం కలిసిగానే వింటున్నారు. అదేవిధంగా మనం కోసం ఈ ప్రత్యేకమైన 20 నిమిషాల కార్యక్రమంలో అంటే ఆహ్లాదకరమైన సంగీతంతోనే మనం అలంకరింపజేసిన తెలుగు ప్రసారం మీ ముందుకు తీసుకుని ప్రసారం చేస్తున్నాం. పాటలను వింటూ మీరు ఆనందించుకుంటారని నా శుభ నమ్మకం.

శ్రోతలరా, మన జూన్ నెల యొక్క చిట్టి చివరైన బుధవారం 24వ తారీఖు, అంటే కొన్ని వారాల రోజుల క్రితమే మొదలు పెట్టిన ఈ కొత్త నెల ఇంకొక వారం రోజుల్లో పూర్తి అవుతుంది అనుకుంటున్నాను. మొత్తం ఈ నెల హాయిగా ఆడుతూ పాడుతూ చక్కగానే నవ్వుతూనే మీరు గడిపి ఉన్నారు. అంటే ఇంకొకటి వారం రోజుల్లో ఒక కొత్త జూలై నెలలో అడుగులు వేద్దాం కలసిగా.

సరే శ్రోతలారా, మన నటి తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక ఈ ప్రసారం 20 నిమిషాల కార్యక్రమం. ఇంకా 4-5 నిమిషాల్లో పూర్తి అవుతుంది. ఇక మన కార్యక్రమం యొక్క అంటే ఇంకా సరిగ్గా 10:58 గంటలకు పూర్తి అవుతుంది. అలానే మరాఠీ ప్రసారం కూడా మొదలవుతుంది. ఇక రాజేంద్రకి సెలయ్యండి. దైవ అనుగ్రహాలుంటే తప్పనిసరిగా ఇంకొకటి తెలుగు కార్యక్రమంలో కలుద్దాం మరి. శుభరాత్రి. హరే శ్రీనివాస. జై తెలుగు తల్లి. నమస్కారం.